ఆరు పవజల శబ్దలంగ అవణహారు పవన అరాంబు సత్గురు మతవేల శబ్ద గురు సుర్త తొలచేలా కథ కథాలే రహో నిరాలా నానక జుగ జుగ గురు గోపాలా ఏక శబ్ద జిత కథా విచారి గురుముఖ హో మై అగ్ని నివారి మేణ కే దంత క్యో ఖాయే సార జిత గర్భ జాయే సో కవణ ఆహార హివే కా ఘర మందర అగ్న పిరాహన్ కమన గుఫా జిత రహ అవాహన్ ఇత ఉత కిస కో జాన సమావే కమన ధ్యాన మన మనహ సమావే హో హో మై విచో ఖోవే దూజా మేటే ఏకో హోవే జగ కరడా మనముఖ గావార శబ్ద కమాయే ఖాయే సార అంతర బాహర ఏకో జానే నానక అగ్న మరే సతగుర కే పాణే సచ పై రాతా గర్భ నివారే ఏకో జాతా శబ్ద విచారే శబ్ద వసే సచ అంతర హీయా తన మన శీతల రంగ రంగీయా కామ క్రోధ బిఖ అగ్న నివారీ నానక నదరీ నదర ప్యారీ కవన ముఖ చంద హివే ఘర షాయా కవన ముఖ సూరజ తపై తపాయా కవన ముఖ కాల జోహత నిత రహే కవన బుద్ధ గురముఖ పత రహే కవన జోధ జో కాల సంగారే బోలే బాణీ నానక బీచారే శబ్ద పాఖత సస జ్యోతి అపారా సస కర సూర వసే మిటే అంధారా సుఖ దుఃఖ సమ కర నామ ఆధారా ఆపే పార ఉతారణ హారా గురు